నునకు కాల కపుడ పేనునకు మకిత్తి బారు బోల నాజి ఉజిల కపుడ పేనునకు కాల కపుడ పేనునకు ఉజిల కపుడ

0: నక్కు కాల కపుడ పీను నక్కు మై కీర్తి బారు బోల నాజి ఉజల కపుడ పీను నక్కు కాల కపుడ పీను నక్కు ఉజల కపుడ పీను నక్కు.
1: दोस्तों शबाना आजमी हिंदुस्तानी फिल्मी पर्दे की वो अभिनेत्री है जिसने अदाकारी के वो जौहर पेश किए हैं जिन्हें सिर्फ बेमिसाल ही कहा जाएगा. ये बात जग जाहिर है कि वो एक उम्दा शायर कैफिया आजमी और इप्टा की जानी मानी कलाकारा शौकत आजमी की बेटी है, मशहूर सिनेमाटोग्राफर बाबा आजमी की बहन और गीतकार शायर जावेद अख्तर की शरीक हयात है.

0: కథ.
1: మై నిక్లా ఓ గడ్డి
0: దాస్తాన్ బేమిసాల్ సంగీత్ కి
1: ఉర్జా కాలే కావా తేరే మూ విచ్ ఖండ పా
0: ఏక్ ఉత్తమ్ జీవన్ కి కహానీ उजाले उनकी यादों के संगीतकार उत्तम सिंह के साथ 20 सितंबर से